0: గడి మెందురు ఎకె జహి మీ దివహి రాజ్యే గడు.
1: ఇస్లామీ మింబరు
2: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుమ్. దివరాజగడు హెంతెర్నవర బాధ్యవరి వగత కొలకెందమం ఇస్లామీబరం మిసెస్లాగ్ ఆ ప్రోగ్రామ్ కాకిం బదులు కొలి అవును అవును మీ మహమ్మద్ రమీస్ ఇస్లామీబరం మీ ప్రోగ్రామ్కి ఇస్లామిక్ కంతతక అవకాఫ్ అభే ఉజారాయ దివరాజగ అడు గొడి గెనిస్తే ప్రోగ్రామే ఇస్లామీబరం మిసెస్లాగాడు మేము గెనిస్తాం మిగందని హుకుర్ నమాద్ ఖుత్బా షరహ మీ హఫ్తా ప్రోగ్రామ్ గాడు మేము బ్యాదని అషర్ రబీల్ ఆఖర్ సాస్తే సాళి సటే అషార్ సెప్టెంబర్ దిహా సబ్బిస్వీ హుకుర్దు మస్జిద్ సుల్తాన్ మహమ్మద్ కుర్ఫాను లాజమ్ గురవణ హుకుర్ నమాద్ ఖుత్బా షరహ مفتاح خطبه مالوكي مالي معاملاتك تدبيره
3: الحمد لله رب العالمين احمده سبحانه واشكره على نعمه التي لا تعد ولا تحصى واشهد ان لا اله الا الله وحده لا شريك له جعل المال قياما للحياه وابتلاء للعباد واشهد ان سيدنا محمدا عبده ورسوله ارشد الامه الى حسن التدبير والاعتدال في المعيشه صلى الله عليه وعلى اله وصحبه ومن تبعهم باحسان الى يوم الدين اما بعد فيا ايها المسلمون اوصيكم ونفسي بتقوى الله عز وجل فإن تقوى الله هي أعظم سبب لبركة الرزق قال الله تعالى ومن يتق الله يجعل له مخرجا ويرزقه من حيث لا يحتسب إمها حمد ثنايا تعريف حق جنبني قد كيرت وانت الله سبحانه وتعالى అదదు నుకురేవేహ గినగున నియమెత్త దివ్వి కమట్టక ఇకలాంగియన్ హమ్దా శుకురు కురం మాయిన్ అల్లాహు మెనువి హగ్వెగెన్ అళుకమ వెవే ఎహెన్ ఇలాహకు నువా కమంగ్ అళు హెకివాం ఎకలాంగె ఈ అళుతకుంగె దిరి ఉళున్ కాయిం కురగుమట్టక ఇమ్తిహాన్ ఎక్ కముగా ముదా లెవ్వి రస్ కలాంగె అది హమకషవరు ముహమ్మద్ గెఫానీ ఎకలాంగె అళా కమషా రసూలా కమంగ్ అళు హెకివాం దిరి ఉళున్ అదులు వెరికమాయకు హేయగొతుగా కురియ గెందియుమా ఎకలే గెఫాను అని ఉమ్మతం ఇర్షాదు దెవ్వా ఫాచ్ మాయిన్ అల్లాహు ముహమ్మద్ గె ఫానషా ఇకలే గె ఫానుంగె ఆలున్న ఎమ్మిహా సహాబీన్న సలవాతాయ్ సలామాయ్ బరకాయ్ లవ్వాన్ దేక్ అది కియామత దాందింగ్ హియగొతుగా ఎబేకలున్న తబా వీహా బయకుస్ మి సలవాతాయ్ సలామాయ్ బరకాతుగా షామిల్ కురవ్వాన్ దేక్ ఏ అప్పహు దన్నాషి లొబువేతి ముస్లిం మహున్నే మాయిన్ అల్లాహ తక్వా వెరిహుమా మియళాగె అమిల్ల నఫ్సషా తియ ఎమ్మె తకున్న వసియ కురం ఫహి హమకషవరున్ తక్వా వెరి కమి ముదలుగా బరకాయ్ లెబ్బుమ్గె ఎమ్మె మతి వెరి సబబు మాయిన్ అల్లాహు వహీ కురవ్వా ఫవా బస్ఫుళగ్గె మానగావే అది అల్లాహ తక్వా వెరి మీహా దన్నాషే ఇకలాగె ఏనాయన్ నుకున్నానే మగె దక్కవానతే అది హీవెస్ నుకురా ఫద గొయ్గొతున్ ఇకలాగె ఏనాయ రిజ్కు దివ్వానతే
2: ఖుత్బా షరహ బల్లాల్ దేవ మమ్మీదు అడుగుణ మెనాకు ప్రణామ్ బ్యారోడాన్ దేవని అషేఖ్ నిమాల్ మహమ్మద్ ప్రణామ్ వద్దుకోళ దేవితి వరబర శుక్రి అది వాడాన్ దేవితి మరహబా ఇంకేదు షేఖ్
4: శుక్రియా
2: అద్మి హఫ్తా ఖుత్బా మౌలోకి మాలి ముఅమలత్ హోగా తెదవేరువం
3: లబువతి ముస్లిం మఖున్నే అమకషవరున్ అల్లాహు సుబ్హానహు వ తఆలా ఇన్సానున్న దేవి మతివరి నియమత్తకుగే తెరేగా ముదలుగే నియమం హిమనే ఏ ఈ ఇన్సానా అబురు వెరి దిరుళుమే ఉళుమషా దున్యవి ఎమ్మిహా హాజత్ తఫుద్దుమ లవ్వా ఫావా వసీలతేక్ హమ ఏయకు ముదలకి ఇన్సానాయ హవాలు కురవిఫావా అమానాతే ఫహి ఖియామే దుహుం ఎముదా హోది గోతా హేదు కురి గోతా బిహే గోతుం మీస్తకున్న అల్లాహు సుబ్హానహు వ తఆలా సువాలు కురవ్వానే కమ నబియా సల్లల్లాహు అలైహి వసల్లమ హదీస్ కురవ్వా ఫావేక్
2: ముదలకి అల్లాహు సుబ్హానహు వ తఆలా ఇన్సాన్ అద్దవి మతే నియమత హోగితరే నియమత కమ గ ఖుత్బా మేవని విదాళవే ఏ హాజత ఫుద్దుమా అవర్ దిరుల్ మేవల్ మల్లవ్వా ఫావా వసీలత కమ గయా అమానత కమ గా విదాళ దెవ్వా దీను గ మే బయాన్ కురవ్వా ఫావా గుతు ముదలకి కోబాత
4: بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمد وعلى آله وصحبه من والاه آده مدلكي الله سبحانه وتعالى إنسانا گه ديريولو ايگه مچ ಕಾಯಂ ಕುರವಾಫಾವ ಮುದಾ ಬೇಣು ಕೊಗ್ಗೆ ಏನಗೆ ದಿರುಳ್ ಮುಗಂತ ಹಮಜಿಸ್ ಬಟ್ಟಕ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಲವ್ವಾಫವ ಕೊಮ್ಮೆ ಎಚ್ಚೆ ಕೊಮ್ಮೆ ಕಮಿಂಗ್ ಈ ಹಗೀಗತುಗ ಮೊದಲಕಿ ಮೊದಲಕಿ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಲವ್ವಾಫವ ಅಮಾನಾತ್ ಏಯ್ ಏಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲಗೆ ಮಿಲ್ಕೆ ಎ ಲವ್ವಾಹ್ ಮಿವನಿ ಇನ್ಸಾನುಂಗೆ ಅಮ್ಮತೀಗ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಎಲೆವ್ವಿ ಎಚ್ಚೆಹಿ ಬೇಣು ಕೊಗ್ಗೆ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ರುಹುಡಿ ಗನ್ನವ ಆಗೋತ ಏನಗೆ ದಿರಿಯುಡುಮ್ಗೆ ಕಂದತ್ತ ಹಮಜಿಸ್ಮ ಏನೇ ಏನು ಬಲಹಟ್ಟ ಜೇಫಾವ ಏನಿಗೆ ಅಮಿದರೀನ ಅದು ಏನೂ ವೆಸ್ ಏನಿಗೆ ಮಚ್ಚ ವಾಜಿಬ್ ಹರದು ತಕ್ಕೂರು ವಾಜಿಬ್ ಎಫಾವ ಮೀಹು ನ ಎ ಬೇಣು ಕೊಗ್ಗೆ ಹರದು ಕೂರು ಏಮ ತಿಮ ಹಗಿಗತ್ತುಗೆ ಮುದ ಹೋದು ಮವ್ವಿಸ್ ದೀನು ಕಂಗೋ ಅಫವನಿ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಅರು ಹೋಡಿಗನ್ನವಾಗೋತ ಇಮ್ಮ ಫರ್ತಮ ಕಮಕ ಜಾಮಿದ್ದು ಏನಿಗೆ ಫ ಹುರಿತನು ಗುಡಾವಿಸ್ ನುಲಿವೇನು ಕಮ ನಬಿ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಹದೀಸ್ ಕುರವಾಫವೆ ಹತ್ತರು ಕಮಕ ಸುವಾಲ್ ನುಕರಿ ಸೆಗೆ ತೆರೆಗೆ ಅದೇ ಮುದಾ ಹೋದಿ ಗೊತ್ತಾ ಎ ಮುದಾ ಹೇದ ಕುರಿ ಗೊತ್ತಾ ಬೇಹೆ ಗೊತ್ತು ಮಿಸ್ ಇಮ್ಮಿ ಮೊದಲಕ್ಕೆ ಇಸ್ಲಾಮಿ ನಜರ ಕುಂಬಲಾಯರು ಶರೀಯತ್ ನಜರ ಕುಂಬಲಾಯಿರುಗ ಇನ್ಸಾನು ಅಹಿಮಚ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಲವ್ವಾಫ ಅಮಾನಾತೆ ಯಾದೇ ತೆರೆ ಸುವಾಲ್ ಕುರವೇನು ಎ ಬೇಣು ಕುರಿ ಗೊತ್ತಾ ಬೇಹೆ ಗೊತ್ತು ಸುವಾಲ್ ಕುರವೇನು ಹೆಮ್ಮಿಮ ಎ ಹಗೀಗತುಗ ವಗುತಿ ಗೊತ್ತು ಮಿಲ್ಕುವೆರಿ ಕಂ ಮಿಲಿಬೇನಿ ಮೀಹಾಯ ಎಮ್ಮ ಕಿತಮ್ಮೆ ಬ್ಯಾವರು ಮೊದಲೇ ತಿಮಾಗ ಎಮ್ಮಚ್ಚ ಲಿಬುಣು ಕಮುಗ ವೀ ನಮೆಸ್ ತಿಮಾಗ ಎಮ್ಮಚ್ಚಂಗರಿ ಕಮುಗ ವೀ ನಮೆಸ್ ಎವ್ವಿ ಸ್ವರಕ ಏ ಮಿ ದಾಯಿ ಮಿ ಮಿಲ್ಕುವೆರಿಕಮೆ ತಿಮಾ ಲಿಬಿಫಾವ ಚಿಕ್ಕಮುಗ ವಿಸ್ನಾಗೆನ್ನುವಾನ್ ಏಮ ಫುರ್ತಮಕಂತ ದೇವನ ಕಮಕಿ ಕೊಮ್ಮೆ ಒಗುತ್ತವೆಸೆ ಮುದಾ ದೂಕೊಲ್ಲಾ ಫದಾಂಚೇತಾನೆ ಮಿದುನಿಯ ವಕಿವೆಗೆ ದಾ ಹಿಂದುಗ ಹಗೀಗತುಗ ಹಿಸಾಬುಂದೆಂಗ್ ಎ ಮೊದಲುಗೆ ಕಿತಮ್ಮೆ ಬ್ಯಾವರು ಫ್ಯಾಸಾಯ ಕಿತಮ್ಮೆ ಬ್ಯಾವರು ಮೊದಲಂಗ್ ಹುರಿಕಮುಗ ವಿ ನಮಸ್ ಎ ಎಹೆಂ ಬಯಕ ಫಹರೆಗ ತಿಮಾಗೆ ನಂಗ್ ಹೇಗುತ್ತುಗ ದಿಕ್ಕುರುನು ಕುರಾನೆ ಬಯಕವ್ಯಸ್ ತಿಮ ಹುರಿಯ ಮೊದಲೇ ದೂಕ ಫದಾಂಚೇತಾನೆ ಎಹೆಂ ವಿಮ ಎ ಮುದಾ ತಿಮಾಗ ಆತ ಅರಾಫ ಹುಣ್ಣ ವಗುತುಗ ಎಮ್ಮ ಕೊಂಟ್ರೋಲ್ ಅನ್ನ ವಗುತುಗ ಹೇಗೋತುಗ ಮುದಾ ಬೇಣು ಕುರ್ಮಕ್ಕೆ ದೀನುಗ ಒಕೊಮ್ಮ ಮುಸ್ಲಿಮಗೆ ಮಚ್ಚ ವರಬ್ಬೊಡ ಅಮುರು ಆಸಿಫವಾಕಮೆ
2: ಅದೇ ಹುದ ವಿದಾಳು ಎ ಮುದಾ ಹೇದ ಕುರ್ಮಗ ವಿಷ್ಣು ಮುಹಿಮ ಕಂತ ತೆಗ್ಗ ವಾಹಕಿಂಗೆ ತ ಅದೇ ಮೆಹಮಿದನ್ನು ಅವಳುಮಂಗೆ ಮೀ ಮೊದಲಿಗೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಲಿಬ್ಬಮ ಬೈಫಾರ ಎಬ್ಬ ಬುಣವೇ ಅವಳುಮೆ ನಾ ಮೀ ಅಹರನ್ ರೇ ಅದು ವಾಲ್ ಬರ ಮಸಕತ್ತು ಹೋಯ್ತ ಕೆಚ್ಚೆ ದೆನ್ ಎಹೆ ಮಿಹಿಮ ಬರಕೊ ಮಸೆ ಕುರಣಿಕೊಂ ಲಿಬೇನೆ ಮಿಕಾಲ್ ಬೈ ಬಸ ಎಬ್ಬ ಬುಣವೇ ಅವಳುಮೆ ನಾ ಮಿ ಖೊಬಾತ ಹೇದ ಕುರ್ಮ ಅವಳುಮೆ ವಿಷ್ಣು ಬೇಕಂತ ತೆಗ್ಗ
4: ಅದೇ ಎಮ್ಮೆ ಫುರ್ತಮ ಕಮಕ ಮುದಾ ಹೇದ ಕುರ್ಮ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಮಿ ಮುದಾ ಹೇದ ಕುರ್ಮಗ ಬರಕ ಲವ್ವ ಕಮೆಕ್ಕ ಎಮ್ಮ ಫುರ್ತಮ ತಿಮಾಗೆ ವಿಷ್ಣುಮ ತಿಮಾಗೆ ಕಬೂಲ್ ಕುರ್ಮ ಗೆನ್ನಂಚೆ ಏಯ್ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಮುದಾ ದೆವ್ವನಿ ಇಮ್ತಿಹಾನ ಕಟ್ಟಕ ಏತೋ ಇನ್ಸಾನಾಗ ದಿರಿಯುಳು ಈಗ ಮಚ್ಚ ಬಿನಾವ ನೋತ ದಿರಿಯುಳು ಗಾಯಂ ಕುರ್ಮಟ್ಟಕ ಅಲ್ಲಾಹ್ ಲವ್ವಾಫ ಹೆಚ್ಚ ವಿಷಕ್ಕಿನ ಮೊದಲಕ್ಕೆ ಏನು ಮಿಸ್ ಏಗೆ ಏಕ್ವಿಕೀಗ ಏಗೆ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಮಿಂಬರ್ ಕುರವ್ವಾಫೆ ಬವೇ ಏಕಮ್ಗೆ ತೆರೆ ಇನ್ಸಾನಾಗ ಇಮ್ತಿಹಾನ್ ಇನ್ಸಾನ ಇಮ್ತಿಹಾನ್ ಕುರವು ಏಮೆಂ ಬಲ್ಲವ ಕಾರೂನ್ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಕಿಹಾ ಬ್ಯಾವರು ಮೊದಲಿತ್ತೋ ದೆವ್ವಿ ಎ ಹುರಿಹಾ ಮೊದಲಕ ಏಕೀಗ ಏನ ಬಿಮ ಗಾಡಿಯ ಗಂಬುವಾಗತ್ತಿದತ್ತು ಏನ ಎ ಮೊದಲ ಶುಕುರ್ವಿರು ನುವೀಮ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಎದೆವ್ವೆ ನಿಮ್ಮೆತ್ತಕ ಶುಕುರ್ವೆರು ನುವೀಮ ಎಮ್ಮ ಹಗೀಗತುಗ ಮೊದಲಕ್ಕೆ ಇಮ್ತಿಹಾನೆ ಎಮ್ಮ ಮುದ ತಿಮಾ ಹಗೀಗತುಗ ಎಮ್ಮ ಫುರ್ತಮ ಕಮಕ ಎ ಮೊದಲಕ್ಕೆ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಎ ಮುದ ಹೇದ ಕುರ್ಮುನ್ ತಿಮಾಯ ತಿಮಾಗ ಮೊದಲುಗ ಬರಕ ಲವ್ವಾನೆ ಕಂಗ ಅಬೂಲ್ ಕುರ್ಮಕ್ಕೆ ಏ ವರ ಮುಹಿಮಕ ಮುದ ಹೇದ ಕುರ್ಮುಗೆ ಕುರಿಯ ಹಂಗೆತು ಏಯ್ ಸೌಬಕಿ ನಬಿಯ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಹದೀಸ್ ಕುರವ್ವಾ ಫೈಬವೇ ಕೊಮ್ಮೆ ದುವಾಕು ದೆಮಲಾಯಕತು ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಫುಣುವ್ವಾನೆ ಹಂಗತ ಎಮ್ಮಲಾಯಕತಕು ದುವಾ ಕುರವ್ವಾನೆ ಅಲ್ಲಾಹ್ ಮಾತಿ ಮುಂಫಿಕನ್ ಖಲಫ ಅಲ್ಲಾಹ್ ಹೇದ ಕುರಾಮೀಹಕ ಬದಲು ದೆವ್ವಾಂದೆ ಅದಿ ಮೀ ವಾತಿ ಮುಂಸಿಕನ್ ಥಲಫ ಅಲ್ಲಾಹ್ ಅದಿ ಹೇದ ನೊಕೊಂಗ್ ಹಿಫಾಟ್ಟ ಮೀಹಾಗ ಮೊದಲುಗ ಬರಕ ಅಡುವ್ವಾಂದೆ ಎಮ್ಮಿಮ ಹಗೀಗತುಗ ಎಮ್ಮೆ ಫುರ್ತಮ ಕಮಕಿ ಮುದಾ ಹೇದ ಕುರುಮುಗೆ ಕುರಿಯ ತಿಮಾಗೆ ಕಬೂಲ್ ಕುರ್ಮೆ ಬೇವು ತಿಮಾಗೆ ಹಿತ್ತುಗ ಅಡಿಂಗ್ ಕಬೂಲ್ ಕುರುಮೆ ಮುದಾ ಹೇದ ಕುರು

0: Не кавалерни.
1: లంకంలో తంకుడు రంగులంతే కరిపిత్తక కహాదాఫ వరం హివరక బొండి వసాద నుబా నాక తంకుడు గాదయ హరుకుం బొండి వసాద హరుకుం వసాదియ బొండి కో నుబా హదాకు హింగాదా
2: ఆ సుకురి కోబా మస్సిరి కం మేదు కేనిబా
3: కంపుల నుయ మేదాకు కంకుల బె నులిబను వ్యవస్థ తంకుల బారు కం మేదం అనక కండోస్ గదహం కుదేవర
4: కమురు బె బడు కమకు ఎమియై
5: ಹಾ ಬಕುರ ಕೊಂಕಮಕು
4: ಪ್ಯಾಬ್ಯಾಹರು ಜಹಿಕಹಲ ಬುಳಿಕೊಳೆ ಜಹಾಲ ಬಲ ಏಯ್ ದೋಣಿ ಕುದಿಂ ಬೊಡುತಿದ ದುಮ್ಮಚ್ಚ ಮಹದ್ದಾಂಗುಳೆ
6: ಮರಿಯಂಬ ಬೊಮಿತ ಹುರಿ ವರ ರೀಚ ಹುದು ಆಹಾರ ಬೊಮಿತ ವರ ರೀಚ ಫಾಯ್ ಹರಿ ವರ ತಳಾಲಂ ಫಸೇವಾನೆ
7: ನೀನೆ ಕಂಡು ಮಿಯತಿ ಮಾ ಹಿಕಿ ಬೊಡು ಎಫ ರೋಣು ರಂಗಳ ವೆಹೇನಿ ನರಸಂ ಹಿಮಜ್ಜ
8: ದಂಪಾತು ಮಾ ತಿಯಮ್ಮ ಹಿಕ್ಕಿ ಬಡಬೇಕಂತ ಅವಳೇನಿ ತಿಯಮ್ಮ ಗಿನಾಯ್ರು ಅಬ್ಬಲ್ಲ ಸ್ವಾಮಿ ದಾಶ

0: మీ గ్లైడ్ వెహికల్గా ఉదుసా మీ మిసైల్ కోసం సీఎఫ్ జపాన్ కండ పెట్టి ఇంకొస్త వేరుగా మిసైల్ టెస్టింగ్ వర బరాబర్ కమ్గా వే ఉత్తర కొరియా ఫరాత్ భయాంక గ్లైడ్ వెహికల్తో మిగతా మిసైల్తో ఉదుసమకి మీ దుష్మనున్న మిసైల్ దత్తరు కొరని బార్ మినా ఉరి మిశ్రాబాది గొస్ అరాణితం వజం కొల్లం హోస్ ఎంగే కమికం గవాతీవే మిఫద ఉత్తర కొరియా మిఫద గాబిల్ కమింగ్ హోది కమిహార్ ఎంగింగ్ గొస్ వాతీవే మీ ముళి సరహద్ద వెరిఫవా వరబొడు హాస్ మెంగ్ అది కముడు మిగతుగా మీ కంకం ఫాహా మీ ఒతి
1: నాజిం వరబడ శుకురేంగ తో ప్రోగ్రామ్ వడంత హిస్సా కొల్లి మౌలు మాతటక దునియా కళ్ళిగి మీ ప్రోగ్రామ్ గతి బెఫున హిసాబ మౌలు మాత్ మీ హిసా కొల్లి దునియాగి హంగురామగా నురక్కాతరికం ఇతరు ఉమ్మి మౌలుగ మచ్చ ఉమ్మీద్ కురణి మిక మా గుళం హురి తఫ్సీలి ముహి మౌలు మాతకి మీ ప్రోగ్రాము గణసరు హమ ప్రోగ్రామ్ బెల్లి వది హామియాకిగా రేడియో గడుసు హురి హఫరాతక శుకురాదాకురం వాకి వేలాన అస్సలాము అలైకుం.